0: Well, we've barely seen water wars that have continued on between Karnataka and Tamil Nadu. But here in Andhra Pradesh and Telangana, we're seeing water wars continuing on, this time with none other than BRS working president there, K.T. Rama Rao, going ahead and targeting Telangana Chief Minister Revanth Reddy. He calls Revanth Reddy as Chandrababu Naidu's chamcha, saying that Revanth Reddy is doing as Chandrababu Naidu's beck and call and trying to give away what is rightfully the Banaka Charla Polavaram project and the water dispute that is ongoing. Remember, between both the Telugu states of Telangana and Andhra Pradesh, the Banaka Charla Polavaram project is yet again an important issue in which both these states are fighting. And now K.T. Rama Rao has hit out at Revanth Reddy, calling him as Chandrababu Naidu's chamcha, saying that Revanth Reddy, the Telangana Chief Minister, is doing as and beck and call of Naidu and going away and giving away the Godavari Krishna waters to Andhra Pradesh Chief Minister Chandrababu Naidu as Guru Dakshina. Listen into what KTR had to say.
1: Well, okati matram mukhyamantriki baaga telusu, chemchagiri cheyadam baaga telusu. Chandrababu Naidu gariki chemchagiri cheyadam, Guru gari Guru Dakshina kosam ఇలా గోదావరి కృష్ణా నీళ్లను సంతర్పణ చేయడం మాత్రం ముఖ్యమంత్రి గారికి బాగా తెలుసు. అదే చేస్తా ఉన్నాడు. ఇవాళ బనకచెర్ల పేరిట అట్లాగే పోతిరెడ్డి పాడు కింద మరి నీళ్లు తీసుకోవడానికి ఇటు కృష్ణానండ పెట్టి అటు బనకచెర్ల పేరిట గోదావరిని మరి పూర్తి స్థాయిలో సంతర్పణం చేసి గురుదక్షిణ చేసి మరి గోదావరి జలాలను కృష్ణా జలాలను శాశ్వతంగా జీఆర్ఎంబి కేఆర్ఎంబి మీటింగులు పెడితే జీఆర్ఎంబి మీటింగ్లో తెలంగాణ ప్రాజెక్టులను ఇప్పటికే అనుమతులు మేము తెచ్చిన ప్రాజెక్టులు 7 ప్రాజెక్టులు అనుమతులు ఆనాడు కేసీఆర్ గారి ప్రభుత్వం తెచ్చిన ప్రాజెక్టులను రద్దు చేయాలి అని ఎజెండా పెడితే కనీసం మాట్లాడలేని ఒక చెంచా చంద్రబాబు చెంచా ఈ ముఖ్యమంత్రి. అట్లాంటి చెంచాల పాలన ఇవాళ ఈ రాష్ట్రంలో జరుగుతూ ఉన్నది.
0: Well, we've seen the reactions that have come in from K.T. Rama Rao, but why did this statement even come in? Why did the water wars erupt? This was because Andhra Pradesh Chief Minister Nara Chandrababu Naidu has put out a very important notion, which is linking the Godavari Krishna waters with Kaveri waters. Why? The Andhra Pradesh Chief Minister explains this is nothing but to ensure that there is no water shortage

0: Minister Chandrababu Naidu has said this will be the only way of interlinking these rivers to ensure there is no water scarcity in southern India. Listen in to what the Andhra Pradesh Chief Minister Chandrababu Naidu has to say on the Godavari Kaveri water linking.
1: Repe malli Godavari nillu Godavari tallini uttara andhraku teeskeltunnam. మామూలుగా గోదావరి తల్లి ఎట్టబోయేది, నేరుగా రాజమండ్రికి వచ్చి సముద్రంలోకి వెళ్ళిపోయేది, మూడు నాలుగు పాయలైపోయి. ఈరోజు అలాంటి గోదావరి తల్లిని ఉత్తరాంధ్రకు తీసుకెళ్తున్నాం, ఉత్తరాంధ్ర చరిత్ర మార్చబోతున్నాం. అది ఒకసారి మీరు పోయి చూస్తే ఫోటోలు చూడండి, కొండలు గుట్టలు అన్ని తలుచుకుంటూ ఈరోజు గోదావరి తల్లి దశ మార్చుకుని అనకాపల్లికి రేపు వెళ్తుంది, రాబోయే సంవత్సరం విశాఖపట్నం వెళ్తుంది, అక్కడి నుంచి వంశధార శ్రీకాకుళం వెళ్తుంది, అక్కడి నుంచి నేరుగా కృష్ణాకి వెళ్తుంది. కృష్ణా వంశధార గోదావరి నదులు అనుసంధానం చేస్తాం, భవిష్యత్తులో గోదావరి కావేరి కూడా అనుసంధానం చేసి దేశం మొత్తం దక్షిణ భారతదేశంలో నీటి సమస్యను పరిష్కారం చేస్తాం.
0: Water wars will continue on, be it Telangana or Andhra Pradesh or even Tamil Nadu and Karnataka. But a more tragic news here from Andhra Pradesh, wherein a young child has lost her life after a malaria drive had gone brutally wrong in Andhra Pradesh. This is in the Polavaram district as well, and wherein a young child has lost her life and 53 others who have grievously been injured in this wrong accident. In fact, what the district officials there had taken forth was a malaria drive after 6 to 7 people had contracted malaria, and there was a lot of people who were affected. As a preemptive measure, that district officials had gone ahead and administered this particular tablet that to ensure that people do not fall sick. But unfortunately, what had happened is one young child had gotten some kind of an allergic reaction to the tablet that was administered and unfortunately lost her life. Not only that, several other close to 35 plus students, young children as well as adults have been now admitted at the hospital. But luckily enough, all of them are turning out to be recuperating and recovering safely as well. Andhra Pradesh Chief Minister Nara Chandrababu Naidu had ordered the officials to take stock of the situation on ground. In fact, a probe has also been ordered as to see if there was any kind of mistakes when it came to administering the dosage for the the students and the parents as well. Apart from this, he's also instructed that officials ensure that all of them who are recuperating in the hospitals can be given at most medical care as necessary. Listen in to what the district official had to say on this incident.
2: So dan tarvata what we have observed is ఒక 7 సంవత్సరాల పాప జమునాకి ఉన్నట్టుండి అన్కాన్షియస్ అవ్వడము, దాని తర్వాత ఇమీడియట్ గా మనం పిహెచ్సికి తీసుకెళ్లడం జరిగింది. అలాగే అక్కడ నుంచి మనం ఏరియా హాస్పిటల్ భద్రాచలం కూడా ఇమీడియట్ గా రిఫర్ చేయడం జరిగింది. సో కొంచెం అన్కాన్షియస్ కి గురయ్యి అస్వస్థ గురయ్యి, దాని తర్వాత అలాగే గ్లూకోజ్ లెవెల్స్ అన్ని కూడా పడిపోవడం వల్ల మనం పిహెచ్సికి అలాగే ఇమీడియట్ ఏరియా హాస్పిటల్ కూడా తీసుకెళ్లడం జరిగింది. అన్ఫార్చునేట్లీ ఆ పాప మృతి చెందడం జరిగింది. దాని తర్వాత క్లోజ్ గా మనము
3: My straight question to Mr. Chandrababu Naidu garu.
0: Well, that's all from the state of Andhra Pradesh and Telangana. Let's move on to Shibi Mol, who gets you all the more details from Kerala.

0: బిడ్డ సచ్చిందన్నారు.
1: ద గర్ల్ నెక్స్ట్ డోర్ చార్మ్ ఇస్ గాన్.
0: కానీ మట్టే ఉనికిపోయింది. నా బిడ్డ రక్తానికి ఆశలేక కాలే ఆగిపోయింది. నా బిడ్డ ఊపిరిని మోయలేక.
1: The coy smile has faded, and its place stands a woman forged by fire. Rashmika Mandanna steps into

0: చెంచాగిరి చేయడం బాగా తెలుసు. చంద్రబాబు నాయుడు గారికి చెంచాగిరి చేయడం, గురువు గారి గురుదక్షిణ కోసం ఇలా గోదావరి కృష్ణా నీళ్లను సంతర్పణ చేయడం మాత్రం ముఖ్యమంత్రి గారికి బాగా తెలుసు. అదే చేస్తా ఉన్నాడు ఇవాళ బనకచెర్ల పేరిట. అట్లాగే పోతిరెడ్డి పాడు కింద మరి నీళ్లు తీసుకోవడానికి ఇటు కృష్ణా నిండా పెట్టి అటు బనకచెర్ల పేరిట గోదావరిని మరి పూర్తి స్థాయిలో సంతర్పణం చేసి గురుదక్షిణ చేసి మరి గోదావరి జలాలను కృష్ణా జలాలను శాశ్వతంగా జీఆర్ఎంబి కేఆర్ఎంబి మీటింగులు పెడితే, జీఆర్ఎంబి మీటింగ్లో తెలంగాణ ప్రాజెక్టులను ఇప్పటికే అనుమతులు మేము తెచ్చిన ప్రాజెక్టులు 7 ప్రాజెక్టులు అనుమతులు ఆనాడు కేసీఆర్ గారి ప్రభుత్వం తెచ్చిన ప్రాజెక్టులను రద్దు చేయాలి అని ఎజెండా పెడితే కనీసం మాట్లాడలేని ఒక చెంచా చంద్రబాబు చెంచా ఈ ముఖ్యమంత్రి. అట్లాంటి చెంచాల పాలన ఇవాళ ఈ రాష్ట్రంలో జరుగుతూ ఉన్నది.
1: రేపే మళ్ళీ గోదావరి నీళ్లు గోదావరి తల్లిని ఉత్తరాంధ్రకు తీసుకెళ్తున్నాం. మామూలుగా గోదావరి తల్లి ఎట్టబోయేది, నేరుగా రాజమండ్రికి వచ్చి సముద్రంలోకి వెళ్లిపోయేది, 3-4 పాయలైపోయి. ఈరోజు అలాంటి గోదావరి తల్లిని ఉత్తరాంధ్రకు తీసుకెళ్తున్నాం, ఉత్తరాంధ్ర చరిత్ర మార్చబోతున్నాం. అది ఆ ఒకసారి మీరు పోయి చూస్తే ఫోటోలు చూడండి, కొండలు గుట్టలు అన్ని తలుచుకుంటూ ఈరోజు గోదావరి తల్లి దశ మార్చుకుని అనకాపల్లికి రేపు వెళ్తుంది, రాబోయే సంవత్సరం విశాఖపట్నం వెళ్తుంది, అక్కడి నుంచి వంశధార శ్రీకాకుళం వెళ్తుంది, అక్కడి నుంచి నేరుగా కృష్ణాకి వెళ్తుంది. కృష్ణా వంశధార గోదావరి నదులు అనుసంధానం చేస్తాం, భవిష్యత్తులో గోదావరి కావేరి కూడా అనుసంధానం చేసి దేశం మొత్తం దక్షిణ భారతదేశంలో నీటి సమస్యను పరిష్కారం చేస్తాం.
2: ఇమాజిన్ ఎ స్కూల్ వేర్ దేర్ ఇస్ జస్ట్ వన్ స్టూడెంట్ వన్ టీచర్ అండ్ అమేజింగ్లీ ది ఎంటైర్ క్లాస్ రూమ్ ఇస్ రన్నింగ్. దిస్ ఇస్ ది అన్యూజువల్ రియాలిటీ అన్ఫోల్డింగ్ ఇన్ ఎ విలేజ్ ఇన్ ఆంధ్రప్రదేశ్. టూ ఇష్యూస్ దట్ యు ఫ్లాగ్ అప్. వన్ ఇస్ ఆఫ్ కోర్స్ దట్ డిస్పైట్ దేర్ బీయింగ్ ఓన్లీ వన్ స్టూడెంట్ the classes are taken seriously, that one teacher dedicatedly continues teaching that one student and the class is running. Second is of course the red flag it raises about literacy rates in villages and how there's a need to push and focus on that. Take a look at this report.
3: One teacher, one student and an unusual school story. In a village in Andhra Pradesh, a government school now has just one child walking through its doors. This is Pedda Bondapalli village in Parvatipuram, Manyam district. At the Mandala Parishad Primary School in Reddy VD, second grader Mekala Aravind is reportedly the school's lone student, and yet the school continues to function. One teacher, Gaura Naidu, continues to teach. The school has 2 students last year. But when one child moved to another school after completing class 12, Aravind was left behind as the only student in the entire school. In addition to the teacher, there still remains a midday meal and sanitation staff member on duty.
4: Talagondapalli special lo eko upadhyayulu pani chestunnam. గత సంవత్సరంలో ఇద్దరు అడ్మిషన్స్ ఉన్నారని, ఈ సంవత్సరం ఏమో ఒక అబ్బాయి అడ్మిషన్ చేశారు. ఇంకా బేసిక్ ప్రేమిక కావడం కారణంగా 3-4-5 మోడల్ స్కూల్కి వెళ్ళిపోవడం కారణంగా ఇక్కడికి అడ్మిషన్ అనేది అంతగా సరే జరిగా రావట్లేదు. అలాగే ప్రైవేట్ స్కూల్ కూడా పిల్లలు వెళ్ళిపోతున్నారు.
3: For the villagers, this is more than an unusual sight. They say this school was once filled with children, but over the years, falling enrollment and migration have steadily emptied its classrooms. There is a growing fear that the next thing to disappear could be the school itself. And behind this striking story lies a much larger rural reality. Shrinking student numbers and government schools struggling to remain the neighborhood schools they were built to be. Bureau report, India Today.
2: And an anti-malaria drive in Andhra's Polavaram proved to be fatal, claiming the life of a 7-year-old girl. This was an anti-malaria drive. 71 people were administered chloroquine tablets, and after the drive, a 7-year-old girl died hours later. 53 villagers, including 47 children, were hospitalized. This anti-malaria camp was organized after several malaria cases were reported in the area, but clearly something was off. A little girl has died. Several others are also falling sick. Now, what we understand, the district administration claims that the tablets were given in age-appropriate doses and that initial quality tests were also satisfactory. So nobody knows right now what went wrong, what led to this incident of a 7-year-old girl dying and so many others falling sick. An investigation is underway to figure out whether this specific batch of chloroquine tablets, there was an issue. That batch has been sent now to Vishakhapatnam for forensic testing. Three special medical teams have also been rushed in. All 270 residents of the village who were administered this tablet as part of the anti-malaria drive are being medically screened. So a medical camp meant to protect these children, meant to protect the villagers, has turned fatal. That is really the state of affairs right now in our country, where an anti-malaria camp has led to the death of a 7-year-old girl.
5: So, దాని తర్వాత వాట్ వీ హ్యావ్ అబ్జర్వ్డ్ ఈస్ ఒక 7 సంవత్సరాల పాప జమునాకి ఉన్నట్టుండి అన్కాన్షియస్ కావడము. దాని తర్వాత ఇమీడియట్ గా మనం పిహెచ్సికి తీసుకెళ్లడం జరిగింది. అలాగే అక్కడ నుంచి మనం ఏరియా హాస్పిటల్ భద్రాచలం కూడా ఇమీడియట్ గా రిఫర్ చేయడం జరిగింది. సో కొంచెం అన్కాన్షియస్ కి గురయ్యి అస్వస్థ గురయ్యి దాని తర్వాత అలాగే గ్లూకోజ్ లెవెల్స్ అన్ని కూడా పడిపోవడం వల్ల మనం పిహెచ్సికి అలాగే ఇమీడియట్ ఏరియా హాస్పిటల్ కూడా తీసుకెళ్లడం జరిగింది. అన్ఫార్చునేట్లీ ఆ పాప మృతి చెందడం జరిగింది. దాని తర్వాత క్లోజ్ గా మనము మొత్తం క్యాంప్ పెట్టిన కాని నుంచి కూడా మనం క్లోజ్ గా మానిటర్ చేస్తా ఉన్నాం.
2: Unfortunate incident, and we'll track down what exactly the investigation throws up into what went wrong. I'm slipping into a short break here on Super 6. We'll be right back with lots more news and updates. Stay with us.